పురుషమోచనం ప్రలంబ బాహు విక్రమం ప్రభో ప్రమేయ వైభవం నిషంగ చాప సాయకం ధరం త్రిలోక నాయకం దినేశ వంశ మండనం మహేశ చాప ఖండనం మునీంద్ర సంతరంజనం సురారి బృంద భంజనం మనోజ వై

0: इस कविता का तात्पर्य है, हे गुणभद्रा तुम भद्रा नदी, ये कैसी विडंबना है कि नदी सहज सागर संगमिचा को छोड़कर तुम कृष्ण नदी में जा मिली और अपना अस्तित्व खो बैठी। अगर सागर राजा तुम्हारे संगम सुख का पात्र हुआ होता तो वो कावेरी यमुना जैसी नदी कन्याओं का नाम तक न लेता।
1: तुंगभद्रा के पानी की वैद्यपरक विशेषता कुछ और ही है। इसे बता रहे हैं सुप्रसिद्ध संशोधक डॉक्टर तिरुमल रामचंद्र।
2: రాగిని గంటు అనే వైద్య వస్తుగుణ కోశంలో తుంగభద్ర జలం స్వాదు స్నిగ్ధం ప్రోక్తం తథా గురు
3: ఆయుర్వేద వైద్య గ్రంథ రాజ నిఘంటు మే కహా గయా హై కి తుంగభద్ర కే పానీ మే స్థిత ఔషధీయ గుణో కే కారణ ఇస్కే పానీ కే నిరంతర సేవన